మనం తీసుకుజాయి ఆస్ పర్ హర్ ప్యాయకే మన ఇచ్ పుజాయి మన ఇచ్ పుజాయి కసివా సేవకు పరప్రేమ్